కాల్చంబ పవనకేంద్రి హవన్ అంబ పిల్ల జిస్రాసి కార్బనాన్ని ఛాతదే థల్లే పిల్లర్ పెంది భగత్ జీ కేంద్రి ఏ జిడా సాడా శరీర హై ఏ భీ ఏక కారణ హై హవా దా పిల్లర్ హై అంబ హై హవా నికల్ జాంది హై ప్రాణ నికల్ జాంది।